సరళరాశి తీర్చి ముంగ్బకి ఇది దారుణకు మాస మాసర పిక్కరిషి ఔబల్తారుణకు హై అజారుణకు హై హై హై హై హై బిల్కుల్ ప్రోగ్రామ్ బా పురా దర మానువ టైమ్ అపురి కిదిషి దర యవి బజి పురిషి ఆకు ఖ్వాన్ దేవుకు కనా లగమ జేవుక్లను కిదిషి చిద దో వజో పురి లార్చి ఖా ఆ ఖుదా బచా దవాయ నహా పట్ పపట బాందే గోరే చిసోక్ దన ఖబర నేషి సిర్ఫ్ ఆ గసు ఖబర్ కే జిసోక్ ప్రోగ్రామ్ అవురి ఖా ఆవ్ కనా బిల్కుల్ మల్గర్త్యాబా జారీ సారీ పురా దర్ దో బుజు పురి బిల్కుల్ సాత్ పరా కవే సాత్ పదర్ కుమా జే జనాబ్ దాస్ దచి జమా ద తరపది దగ ద ఖుషాలు రజో దగ దో కుల రజో దగ ద అఖ్తర్ దగ یعنی کہ دغه اختر دغه لون بنه رضا دغه دا قربانو اختر دغه دا حلالو اختر دغه دا خایستون اختر دی تاسو ته ډیر زیات مبارک وي د چاله طرفا اے موده طرف ټیک دا یعنی کہ زما د طرفه دی توصیف احمد خاکشار د طرفا او دغه سره سره